ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబిలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ

0: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche Advance Authorization Scheme ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకోలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహీ, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకు ఒకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మల్లెపూదండలు వలస పక్షుల ప్రయాణం మరియు ప్రాముఖ్యత, డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గానం చేసిన భక్తిగీతం విందాం.

0: శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు వలస పక్షుల ప్రయాణం మరియు ప్రాముఖ్యత డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం విందాం.
1: మా ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మనం వలస పక్షుల ప్రయాణం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వలస పక్షులు అంటే ఏమిటి? ప్రతి సంవత్సరం ఋతువులు మారుతున్నప్పుడు మరియు ఉష్ణోగ్రతలు మారడం ప్రారంభించినప్పుడు లక్షలాది పక్షులు ఆకాశానికి చేరుకుంటాయి. వందల వేల 10,000 కిలోమీటర్ల ప్రయాణాలను ప్రారంభిస్తాయి. ఈ దృగ్విషయాన్ని మైగ్రేషన్ అంటారు. సహజ ప్రపంచంలో అత్యంత విశేషమైన సంఘటనలో ఇది ఒకటి. వలస పక్షులు సాధారణంగా కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే జీవజాతులు. ఈ కదలికలు యాదృచ్ఛికంగా జరిగేవి కాదు. అవి లోతైన సహజమైనవి మరియు ఖచ్చితత్వంతో సమయానుకూలంగా ఉంటాయి. పక్షులు ప్రధానంగా మూడు ముఖ్యమైన అవసరాలైన ఆహారం, అనుకూలమైన వాతావరణం మరియు సురక్షితమైన సంతానోత్పత్తి స్థలాలను వెతుక్కుంటూ వలసపోతాయి. కొన్ని పక్షులు తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. బహుశా శీతాకాలం వచ్చినప్పుడు ఎత్తైన ప్రాంతాల నుండి సమీపంలోని మైదానాలకు వెళతాయి. మరికొన్ని దేశాలు, ఖండాలు

మరియు మహాసముద్రాలను కూడా దాటే సుదూర ప్రయాణాలను చేస్తాయి. అత్యంత ఆశ్చర్యకరమైన ఉదాహరణల్లో ఒకటి ఆర్కిటిక్ టెర్న్. ఈ పక్షి చిన్నది మరియు సున్నితమైనది అయినప్పటికీ ఈ పక్షి ఓర్పు యొక్క నిజమైన ఛాంపియన్. ప్రతి సంవత్సరం ఇది ఆర్కిటిక్ నుండి అంటార్కిటిక్ ఎగురుతుంది మరియు మళ్ళీ తిరిగి దాదాపు 70,000 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. దాని జీవితకాలంలో ఇది చంద్రుని తిరిగి రావడానికి చాలాసార్లు ప్రయాణించడానికి అవసరమైన దూరం ప్రయాణించవచ్చు. మరియు దీన్ని మరింత ఆకర్షణీయంగా చేసేది ఏంటంటే ఈ పక్షులు సాంకేతికత ద్వారా మార్గనిర్దేశం చేయబడవు. మ్యాప్లు లేవు, జీపీఎస్ లేదు, ప్రవృత్తి మరియు సహజ సూచనలు మాత్రమే. ఇక్కడ భారతదేశంలో శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ దేశంలోని అనేక ప్రాంతాలు వలస పక్షులకు తాత్కాలిక నివాసాలుగా మారుతాయి. చిత్తడి నేలలు, సరస్సులు, ఇతర తీర ప్రాంతాలు జీవితం మరియు రంగుతో ఉత్సాహంగా మారుతాయి. ఈ కాలానుగుణ సందర్శకులలో మనోహరమైన సైబీరియన్ క్రేన్ ఉంది. ఇది తెల్లటి ఈకలు మరియు సైబీరియాలోని మంచు ప్రాంతాల నుండి సుదీర్ఘ ప్రయాణానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు చాలా అరుదుగా కనిపించినప్పటికీ దాని ఉనికి ఒకప్పుడు భారతదేశంలో వలసల అందాన్ని సూచిస్తుంది. మరొక విశేషమైన సందర్శకుడు బార్ హెడెడ్ గూస్. ఇది ఎత్తైన హిమాలయ పర్వతాల మీదుగా ఎగరగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్న ఎత్తులలో ఈ పక్షి ప్రయాణం సుదీర్ఘమైనది మాత్రమే కాదు, దాదాపు అసాధ్యం అనిపించే మార్గాల్లో భౌతికంగా డిమాండ్ కలిగి ఉంటుంది. ఆపై ఫ్లెమింగోలు ఉన్నాయి. పెద్ద మందలలో చేరి పింక్ షేడ్స్లో చిత్తడి నేలలను చిత్రించాయి. వాటి సమకాలీకరించబడిన కదలికలు మరియు అద్భుతమైన ప్రదర్శన సాధారణ ప్రకృతి దృశ్యాలను ఉత్కంఠభరితమైన దృశ్యాలుగా మారుస్తాయి. కానీ వలస అనేది కదలికల గురించి మాత్రమే కాదు, సమయం, శక్తి మరియు మనుగడకు సంబంధించినది. వలస ప్రారంభించడానికి ముందు పక్షులు గణనీయమైన భౌతిక మార్పులకు లోనవుతాయి. అవి తమ ఆహారం తీసుకోవడం పెంచుతాయి, శక్తి నిల్వలుగా కొవ్వును నిల్వ చేస్తాయి. కొన్ని పక్షి జాతులు ప్రయాణానికి సన్నాహకంగా తమ శరీర బరువును రెట్టింపు చేయగలవు. వాటి కండరాలు బలపడతాయి మరియు వాటి శరీరాలు సుదూర ప్రయాణానికి చక్కగా ట్యూన్ చేయబడతాయి. తరచుగా ఫ్లైవేల్ అని పిలువబడే వలస మార్గాలు సంవత్సరానికి అనుసరించబడతాయి. ఈ మార్గాలలో ముఖ్యమైన స్టాప్ఓవర్ సైట్లు ఉన్నాయి. పక్షులు తమ ప్రయాణాన్ని కొనసాగించే ముందు విశ్రాంతి తీసుకొని ఇంధనం నింపుకునే ప్రదేశాలు. ఈ సురక్షితమైన విశ్రాంతి పాయింట్లు లేకుండా అనేక పక్షులు వలస నుండి బయటపడవు. ఆసక్తికరంగా అన్ని పక్షులు ఒకే సమయంలో లేదా ఒకే విధంగా వలస వెళ్ళవు. కొన్ని పగటిపూట, మరికొన్ని రాత్రిపూట ప్రయాణం చేస్తాయి. కొన్ని ఒంటరిగా ఎగురుతాయి. చాలా పక్షులు పెద్ద సమన్వయంతో కూడిన మందలలో కదులుతాయి. ఇవి శక్తి వినియోగాన్ని తగ్గించడంలో మరియు రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. వలసల ద్వారా మనం చూస్తున్నది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఇది చక్కటి సమతుల్య సహజ వ్యవస్థ. ప్రపంచంలోని సుదూర ప్రాంతాలను కలుపుతుంది. వలసలే మనుగడ. వలస అనేది సహజత్వం, ప్రకృతి యొక్క ఖచ్చితత్వం. వలస పక్షులు భూమిపై అత్యంత నైపుణ్యం కలిగిన నావిగేటర్లలో ముఖ్యమైనవి. పక్షులు కేవలం ఒక పద్ధతిపై ఆధారపడవు. అవి దాదాపు బహుళ లేయర్డ్ నావిగేషన్ సిస్టమ్ వంటి సహజ సాధనాల కలయికను ఉపయోగిస్తాయి. వీటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. పగటిపూట చాలా పక్షులు సూర్యుని స్థానాన్ని మార్గదర్శకంగా ఉపయోగిస్తాయి. కానీ సూర్యకాంతిని అనుసరించడం అంత సులభం కాదు. పక్షులకు అంతర్గత జీవ గడియారం ఉంటుంది. ఇది ఆకాశం అంతటా సూర్యుని కదలికలకు అనుగుణంగా సర్దుబాటు చేయడంలో సహాయపడుతుంది. సూర్యుడు తూర్పు నుండి పడమర వరకు మారినప్పటికీ ఇది సరైన దిశను అనుసరించడానికి వాటికి తోడ్పడుతుంది. రాత్రిపూట ఆకాశం వాటి మ్యాప్ అవుతుంది. నాక్టర్నల్ వలసదారులు నావిగేట్ చేయడానికి నక్షత్రాలపై ఆధారపడతాయి. పక్షులు

నక్షత్రాలను గుర్తించగలవని, దిశను నిర్ణయించడానికి వాటిని ఉపయోగించగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకాశం మేఘావృతమై సూర్యుడు లేదా నక్షత్రాలు కనిపించినప్పుడు భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని గ్రహించగల సామర్థ్యం ఉపయోగపడుతుంది. పక్షులు అయస్కాంత క్షేత్రాలను గుర్తించడానికి అనుమతించే ప్రత్యేక కణాలను బహుశా వాటి కళ్ళలో లేదా ముక్కులో ఉంటాయని నమ్ముతారు. అవి భూమి యొక్క అయస్కాంత రేఖలను చూడగలవు. అవి ఎప్పటికీ విఫలం కాని అంతర్గత దిక్సూచి వంటివి, దిశలో స్థిరమైన భావాన్ని ఇస్తాయి. తరచుగా మ్యాగ్నెటో రిసెప్షన్ అని పిలుస్తారు. ఇప్పటికీ శాస్త్రీయ పరిశోధన యొక్క అత్యంత చమత్కారమైన విషయాలలో ఒకటి. ఈ అదృశ్య సూచనలతో పాటు పక్షులు కూడా తెలిసిన ల్యాండ్ మార్క్లపై ఆధారపడతాయి. నదులు, తీర ప్రాంతాలు, పర్వత శ్రేణులు, అడవులు, ఈ లక్షణాలు వారి ప్రయాణంలో దృశ్య తనిఖీ కేంద్రాల వలె పనిచేస్తాయి. కొన్ని పక్షి జాతులు నిర్దిష్ట ప్రాంతాలను గుర్తించడానికి వాసనను కూడా ఉపయోగిస్తాయి, ముఖ్యంగా విస్తారమైన సముద్రాలలో ప్రయాణించే సముద్ర పక్షులు. ఇక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చిన్న పక్షులకు తమ మొట్టమొదటి వలసలు తరచుగా ఎక్కడికి వెళ్లాలో బోధించకుండానే తెలుసు. వలస మార్గాలు జన్యుపరంగా ప్రోగ్రామ్ చేయబడతాయని ఇది సూచిస్తుంది. ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా వచ్చిన మ్యాప్ లాంటిది. ఇక్కడ మనం చూసేది నావిగేషన్ మాత్రమే కాదు, ఇది జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం మరియు జ్ఞాపక శక్తిని కలిపి అత్యంత అభివృద్ధి చెందిన వ్యవస్థ. ఎగిరిన పక్షి కేవలం కదలడం లేదు, ఇది దిశను లెక్కిస్తోంది, సమయానికి సర్దుబాటు చేస్తోంది, అదృశ్య శక్తులను గ్రహిస్తుంది, పర్యావరణానికి ప్రతిస్పందిస్తుంది. మైగ్రేషన్ ఎందుకు జరుగుతుంది? ప్రతి సంవత్సరం అలసటతో కూడిన ప్రమాదకర ప్రయాణాలు ఎందుకు చేయాలి? దీనికి సమాధానం ప్రకృతి యొక్క రెండు శక్తివంతమైన శక్తులలో ఉంది, మనుగడ మరియు పునరుత్పత్తి. ఋతువులు మారుతున్న కొద్దీ పర్యావరణ పరిస్థితులు కూడా మారుతాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఉత్తర ప్రాంతాలలో, చలికాలం చాలా కఠినంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి, నీటి వనరులు స్తంభించిపోతాయి. ఒకప్పుడు జీవితానికి మద్దతుగా ఉన్న ప్రకృతి దృశ్యం నిశ్శబ్దంగా మరియు నిర్మానుషంగా మారుతుంది. పక్షులకు ఆహారం కొరతగా మారుతుంది, కీటకాలు కనుమరుగవుతాయి, మొక్కల పండ్లు మరియు విత్తనాలను ఉత్పత్తి చేయడాన్ని ఆపివేస్తాయి, జలజీవులకు మనుగడ కష్టమవుతుంది. వనరులు లేని వాతావరణంలో జీవించడానికి పోరాడే బదులు పక్షులు వేరే మార్గాన్ని తీసుకుంటాయి. పరిస్థితులు మరింత అనుకూలంగా ఉండే ప్రదేశాలకు వలస వెళ్తాయి. వలసలు కేవలం చలి నుండి తప్పించుకోవడమే కాదు, తదుపరి తరాన్ని పెంచడానికి, ఉత్తమమైన స్థలాన్ని కనుగొనడం కోసం కూడా. అన్ని పక్షులు ఏడాది పొడవునా ఒకే చోట ఉంటే వనరులు త్వరగా పరిమితం చేయబడతాయి. వివిధ ప్రాంతాలు మరియు సీజన్లలో విస్తరించడం ద్వారా వలస పక్షుల మధ్య ఆహారం, స్థలం మరియు గూడు కట్టే ప్రదేశాల కోసం పోటీని తగ్గిస్తాయి. వలస పక్షులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాటిలో చాలా పండ్లు మరియు బెర్రీలను తింటాయి. ఆ పండ్లలోని విత్తనాలు అవి పక్షులతో పాటు ప్రయాణం చేస్తాయి. పక్షులు తమ ప్రయాణంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు లేదా ఆగిపోయినప్పుడు ఈ విత్తనాలు కొత్త ప్రదేశాల్లో పడవేయబడతాయి. కొన్నిసార్లు వందల లేదా వేల కిలోమీటర్ల దూరంలో పడవేయబడతాయి. ఈ సహజ ప్రక్రియను విత్తన వ్యాప్తి అంటారు. ఇది మొక్కలను విస్తృత ప్రాంతాలలో విస్తరించడానికి అనుమతిస్తుంది, అడవులు పునరుత్పత్తి మరియు విస్తరించేందుకు సహాయపడుతుంది. క్షీణించిన లేదా బంజరు భూములు కూడా నెమ్మదిగా పచ్చని ప్రదేశాలుగా రూపాంతరం చెందుతాయి. వలస పక్షులు వ్యవసాయంలో గుర్తింపు లేకుండా నిశ్శబ్దంగా పనిచేసే భాగస్వామ్యులు. తేనెటీగలు మరియు సీతాకొక చిలుకలు బాగా తెలిసిన పరాగ సంపర్కాలు అయితే, కొన్ని పక్షులు కూడా ఈ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొన్ని వలస పక్షులు పువ్వుల నుండి తేనెను తింటాయి. అవి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు మారినప్పుడు పుప్పొడి వాటి శరీరానికి అంటుకొని బదిలీ చేయబడుతుంది. మొక్కలు పునరుత్పత్తికి సహాయపడతాయి. ఈ ప్రక్రియ జీవ వైవిధ్యానికి తోడ్పడుతుంది, అనేక రకాల వృక్షజాతులు వృద్ధి చెందుతూనే ఉండేలా చూస్తుంది. ఈ విధంగా వలస పక్షులు బయో ఇండికేటర్లుగా పనిచేస్తాయి.

0: శాస్త్రవేత్తలు మరియు పర్యావరణవేత్తలు పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. వలస పక్షులు ఎదుర్కొనే అతిపెద్ద ప్రమాదాలలో ఒకటి ఆవాసాలను కోల్పోవడం. నగరాలు విస్తరించడం మరియు మానవ జనాభా పెరుగుతున్న కొద్దీ సహజ ప్రకృతి దృశ్యాలు రూపాంతరం చెందుతున్నాయి. ఈ అసమతుల్యత వాటి మనుగడ మరియు సంతానోత్పత్తి విజయాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం వలస మార్గాలు మారుతున్నాయి. వలస సమయంలో పక్షులు తరచుగా పెద్ద మందలలో ప్రయాణిస్తాయి మరియు ఊహాజనిత ప్రదేశాలలో ఆగిపోతాయి. వాటిని సులభంగా లక్ష్యంగా చేసుకుంటాయి. సైబీరియన్ క్రేన్ వంటి ఇప్పటికే క్షీణిస్తున్న పక్షి జాతులకు చిన్న నష్టాలు కూడా తీవ్రమైన పరిణామాలను కలిగి ఉంటాయి. ఆధునిక మౌలిక సదుపాయాలు కొత్త మరియు ఊహించని ప్రమాదాలను ప్రవేశపెట్టాయి. ఎత్తైన భవనాలు, గాజు కిటికీలు, కమ్యూనికేషన్ టవర్లు, విద్యుత్ లైన్లు మరియు గాలి టర్బైన్లు కూడా ఘోరమైన అడ్డంకులుగా మారవచ్చు. పక్షులు ముఖ్యంగా రాత్రి వలస సమయంలో లేదా తక్కువ దృశ్యమానత సమయంలో ఈ నిర్మాణాలను సమయానికి గుర్తించలేకపోవచ్చు. ఇది ఘర్షణలకు దారితీస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది పక్షులు ఈ విధంగా తమ ప్రాణాలను కోల్పోతున్నాయి. ఇది నిశ్శబ్దమైన ముప్పు తరచుగా గుర్తించబడినది. వలస పక్షులను రక్షించడం కేవలం శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు లేదా పరిరక్షకుల బాధ్యత మాత్రమే కాదు. ఇది మనలో ప్రతి ఒక్కరూ భాగం కాగల అంశం. ఎందుకంటే నిజం ఏంటంటే మనం సమాజంలో చేసే చిన్న చిన్న చర్యలు శక్తివంతమైన మార్పును సృష్టించగలవు. వలస పక్షులు ఆవాసాల నెట్వర్క్పై ఆధారపడి ఉంటాయి. చిత్తడి నేలలు, అడవులు, గడ్డి భూములు మరియు తీర ప్రాంతాలు వీటిలో ముఖ్యమైనవి. ఇవి పక్షులు సందర్శించే ప్రదేశాలు మాత్రమే కాదు, వాటి జీవనాధారాలు. స్థానిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా పర్యావరణ సమూహాలకు మద్దతు ఇవ్వడం లేదా సహజ ఆవాసాల నాశనానికి వ్యతిరేకంగా వాదించడం ద్వారా మనం ఈ పర్యావరణ వ్యవస్థలను రక్షించే పరిరక్షణ ప్రయత్నాలకు మనం మద్దతు ఇవ్వాలి. మన జీవనశైలి ఎంపికలు పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, నీటిని సంరక్షించడం, స్థానిక చెట్లను నాటడం, మన కార్బన్ పాదముద్రను తగ్గించడం వంటివి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు దోహదం చేస్తాయి. పర్యావరణ వ్యవస్థలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వలస పక్షులు వృద్ధి చెందుతాయి. పక్షుల వీక్షణలను గమనించడం ద్వారా మరియు రికార్డ్ చేయడం ద్వారా వ్యక్తులు శాస్త్రీయ అధ్యయనాలకు విలువైన డేటాను అందించవచ్చు. ఈ ప్రయత్నాలు వలసల నమూనాలు, జనాభా మార్పులు మరియు పర్యావరణ ప్రభావాలను ట్రాక్ చేయడంలో సహాయపడతాయి. పక్షులు నిశ్శబ్ద స్ఫూర్తితో చిన్న జీవులు కూడా అసాధారణమైన వాటిని సాధించగలవని మనకు గుర్తు చేసే రిమైండర్ లాంటివి. మీరు ఎప్పుడైనా పక్షుల స్వరాలు విన్నప్పుడు ఒక్క క్షణం శ్రద్ధగా వినండి. ఆ ధ్వని వెనుక ఉన్న ప్రయాణాన్ని ఊహించుకోండి. అది ప్రయాణించిన దూరం, అది దాటిన ఆకాశం, అది అధిగమించిన సవాళ్ళు. ఆ క్షణంలో మీరు ఆ పక్షితో లోతైన సంబంధాన్ని గ్రహిస్తారు.
1: ఇంతవరకు వలస పక్షుల ప్రయాణం మరియు ప్రాముఖ్యత డాక్టర్ కె. సునీల్ కుమార్ గారి ప్రసంగం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. విద్యాసాగర్ సంగీత సారథ్యంలో టిప్పు రాజేశ్వరి బృందం గానం చేసిన సుద్దాల అశోక తేజ సాహిత్యం, చిత్రం చంద్రముఖి.

మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.

0: జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, పండుగలు, ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, అలనాటి మేటి చలనచిత్ర ప్రముఖుల సినీ జీవిత విశేషాలు, మీ మనసును మెప్పించే చలనచిత్ర గీతాలతో ప్రతి సోమ బుధ శుక్రవారాలలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం శ్రోతలను అలరిస్తోంది. తప్పక విని ఆనందించగలరు.
1: మధురం మధురం ఈ సమయం.

మన భారత ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి ఎన్నో సౌకర్యవంతమైన పథకాలు ప్రవేశపెట్టింది. వాటిలో పేదరికం అంచున ఉన్న కుటుంబాలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, ఎల్పిజి రీఫిల్ మరియు స్టవ్లను ఉచితంగా అందజేస్తూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు డిపాజిట్ లేని ఎల్పిజి కనెక్షన్లు అందించడం, 14.2 కిలోల సిలిండర్లకు సంవత్సరానికి 12 రీఫిల్స్పై 300 రూపాయల సబ్సిడీని లభిస్తోంది. పిఎంయువై పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఎల్పిజి రీఫిల్తో పాటు స్టవ్ను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. స్వచ్ఛమైన వంట ఇంధనం మరియు స్టవ్లను ఉచితంగా అందజేసే ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం యొక్క పూర్తి వివరాలకు https://www.pmuy.gov.in వెబ్సైట్ను దర్శించగలరు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి సమయం 12:30 వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
2: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియోన్ కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే త్వరిత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5:15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
1: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి.

మొత్తం యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమితార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో

శ్రోతలకు నమస్కారం. మధురం మధురం ఈ సమయం కార్యక్రమానికి స్వాగతం. మన ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా, ఓ పండగొచ్చినా ఇంట్లో పెద్దాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు, వాళ్ళ అనుభవాలు మనకి ఎంతో మేలు చేస్తాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలా కుటుంబం అంతా కలిసి ఉంటే ఎంతో సందడిగా, నిత్యం నూతనంగా ఉంటుంది. ఓ పండగలాగే ఉంటుంది కదండి. మరి నేటి మారుతున్న కాలంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి, కుటుంబ విలువలపై అవగాహన పెంచడానికి 1994 నుండి ప్రతి ఏటా May 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఫర్ ఫ్యామిలీస్ను మనం జరుపుకుంటున్నాం. మరి ఈనాటి మన మధురమైన సమయంలో ఆ విశేషాలు తెలుసుకుంటూ చిత్రగీతాలు వినేద్దాం. ముందుగా బ్రహ్మోత్సవం చిత్రం నుండి అభయ్జోత్ పుర్కర్ బృందంగానం చేసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం, సంగీతం మిక్కీజే మేయర్.

కుటుంబాలు సమాజానికి పునాదులు. ప్రతి మనిషి ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి కుటుంబ వ్యవస్థ ఎంతో తోడ్పడుతుంది. మన కుటుంబాల్లో పరిశీలిస్తే తాతయ్యలు, బామ్మ, పెద్దనాన్న, అత్త, బాబాయ్, పిన్ని, అక్కలు, అన్నయ్యలు, ఇలా అందరం ఒకే కుటుంబంగా కలిసి ఉండడం వల్ల ప్రేమానురాగాలు, సంబంధ బాంధవ్యాలు దృఢంగా ఉండడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కుటుంబం అంటే రక్త సంబంధం మాత్రమే కాదండి, ఒకరితో ఒకరు పంచుకునే ప్రేమ, గౌరవం. కార్యక్రమంలో మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందుగా మరో పాట విందాం. కారుణ్య ఆలపించిన కేఎం రాధాకృష్ణన్ సంగీతం, గీతరచన చంద్రబోస్, చిత్రం బలాదూర్.

కుటుంబ వ్యవస్థలో అందరం కలిసి ఉండడం వల్ల ప్రేమాప్యాయతలు కలిగి ఉండడమే కాకుండా ఇంటి పనులు, ఇంటి బాధ్యతలు అందరూ కలిసి పంచుకోవచ్చు. పరిశీలిస్తే మన అలవాట్లు, ఆలోచన విధానాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఇంకా మన లక్ష్యాలు నిర్దేశించడంలో కుటుంబం పాత్ర ఎంతో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు దూకుడు చిత్రం కోసం ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, గానం కార్తీక్ శ్రీవర్ధని బృందం.

కుటుంబం అందరం కలిసికట్టుగా జీవించడం వల్ల మమతానురాగాలు పెంపొందించుకోవడంతో పాటు ఇందాక అనుకున్నట్టు ఇంటి పనులు బాధ్యతలు అందరం కలిసి పంచుకోవచ్చు. ఇంకా ఎటువంటి పరిస్థితి ఎదురైనా మన మానసిక పరిస్థితిని గ్రహించి మన వెన్ను తట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చేది కుటుంబ సభ్యులే కదండి. మరి కార్యక్రమంలో మరో మంచి పాట వినేద్దాం. గోవిందుడు అందరివాడే చిత్రం నుండి రంజిత్ పాడిన పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

కుటుంబ వ్యవస్థలో తాతమ్మలు, బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఇలా వీళ్ళందరి పర్యవేక్షణలో పెరిగే పిల్లలు మంచి మానవతా విలువలు, సంస్కారం, క్రమశిక్షణ, మంచి పద్ధతులు, సాంప్రదాయాలు అలవాటవుతాయనడంలో సంశయమే లేదండి. ఇంచక్క వాళ్ళు చెప్పే కథలు, పాటలు, నీతులు ఇవన్నీ వింటూ పిల్లలు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగుతారు. కార్యక్రమం

కుటుంబ వ్యవస్థలో మన సంతోషాలనైనా సమస్యలనైనా ఇంకా ఎటువంటి ప్రమాదాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలం. ఎందుకంటే మన బలగమే మన బలం. ఇంకా ఏ సందర్భంలో అయినా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మన కుటుంబ సభ్యుల సలహాలు మంచి మార్గాన్ని చూపిస్తాయనడంలో సంశయమే లేదు. జీవితం అనే ప్రయాణంలో మనకి దిశానిర్దేశం చేసే దిక్సూచి మన కుటుంబం. కార్యక్రమంలో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో కార్తికేయన్, అనితా కార్తికేయన్ జంటగా పాడిన పాట విందాం. గీత రచన బాలాజీ,

మన భారత ప్రభుత్వం దేశ ప్రజలందరి కోసం ముఖ్యంగా వాతావరణ సంబంధిత పరిశోధన జ్ఞానం మొదలైన సేవలను మెరుగుపరచడానికి మిషన్ మౌసమ్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని రూపొందించింది. మిషన్ మౌసమ్ పథకంలో అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి తీవ్రమైన వాతావరణ సంఘటనలను అంచనా వేయడం, అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం, ఖచ్చితమైన వాతావరణ అంచనాల కోసం నెక్స్ట్ జనరేషన్

రాడార్లు మరియు ఉపగ్రహాలను అమలు చేయడం మొదలైన అంశాలు చేర్చబడ్డాయి. వాతావరణ మార్పులు ప్రభావాలను ఖచ్చితంగా అంచనా వేసే సామర్థ్యాన్ని మెరుగుపరిచే మిషన్ మౌసం పథకం యొక్క పూర్తి వివరాలకు https://www.moes.gov.in వెబ్సైట్ను దర్శించగలరు.

ఇప్పుడు సమయం 3:31:15. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ప్రతి ఏటా మే 15వ తేదీన జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ డే ఫర్ ఫ్యామిలీస్ విశేషాలు వింటున్నారు. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన కుటుంబాలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది. మన భారత ప్రభుత్వం కుటుంబ వ్యవస్థకు మద్దతునిస్తూ నాణ్యమైన విద్య, వైద్య, సామాజిక భద్రత, పోషకాహారం మొదలైన అంశాలను సమకూరుస్తూ ఎన్నో కుటుంబ సంక్షేమ పథకాలను రూపొందించింది. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబ వ్యవస్థలను పెంపొందించుకోవడం వలనే వసుదైక కుటుంబం సాధ్యపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి సిరివెన్నెల సాహిత్యం, సంగీతం మిక్కీజే మేయర్, గానం శ్రీరామచంద్ర కార్తీక్.

ప్రతి ఏటా మే 15వ తేదీన జరుపుకుంటున్న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాలు ఒక ముఖ్య ఉద్దేశంతో జరుపుకుంటున్నాం. 2025వ సంవత్సరం అనగా గత ఏడాది ఫ్యామిలీ ఓరియంటెడ్ పాలసీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి కోసం కుటుంబ ఆధారిత విధానాలని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ ఏడాది అంటే ఈ 2026వ సంవత్సరంలో ఈరోజు ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్, కుటుంబాలు అసమానతలు మరియు పిల్లల సంరక్షణ శ్రేయస్సును లక్ష్యంగా జరుపుకుంటున్నాం. వీటి గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గురించి మరిన్ని విశేషాలు వినే ముందుగా మరో చిత్రగీతం విందాం. సంక్రాంతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.
1: నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో ప్రతి ఏటా మే 15వ తేదీన జరుపుకుంటున్న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఫర్ ఫ్యామిలీస్ విశేషాలు వింటున్నారు. సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను అభివృద్ధి పదంలో నడిపించడం మనందరి బాధ్యత. ముఖ్యంగా మన పిల్లలతో సమయాన్ని గడపడం, అంటే నాణ్యమైన సమయాన్ని, వారిలో భద్రతాభావాన్ని పెంపొందించడం, మనతో ఏ విషయాన్నైనా పంచుకోగలిగే ధైర్యాన్ని వాళ్ళకివ్వడం, వాళ్ళకి సరైన పోషకాహారాన్ని ఇవ్వడం, వ్యాయామం పట్ల అవగాహన కల్పించడం, మంచి క్రమశిక్షణతో పెంచడం, అంటే మన కుటుంబాన్ని మనమే తీర్చిదిద్దుకోవడం అన్నమాట. కుటుంబమే పిల్లల ఎదుగుదలకు మొదటి వేదిక. కార్యక్రమంలో ఇప్పుడు మరో చిత్రగీతం విందాం. మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం కోసం జస్ప్రీత్ జాస్ ఆలపించిన శ్రీమణి సాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మన తెలుగు భాషలో సాహిత్య ప్రసంగాలు, లలిత గీతాలు, దేశంలోని పర్యాటక స్థలాలు, వివిధ రంగాల ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు, విజ్ఞాన వీచికలు, కథానికలు, కవితలు, నాటికలు, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, బాలబాలికల కోసం ఆటవిడుపు కార్యక్రమాలు వినాలనుకుంటున్నారా? మరి తప్పకుండా ప్రతిరోజు ఉదయం 11:30 నుండి 12 వరకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండ కార్యక్రమంలో విని ఆనందించండి. కుటుంబం అంటే కేవలం మనుషులే కాదండి. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సాయంత్రం అయ్యేసరికి 4 మాటలు పంచుకోవడానికి, హాయిగా సేత తీరడానికి మన ఇల్లు, అమ్మ నాన్నలు, తోడబొట్టిన వాళ్ళు, ఇలా అందరం కలిస్తేనే పరిపూర్ణమైన కుటుంబం అవుతుంది. కుటుంబమే మన బలం, అనురాగమే మన ఇంధనం. కార్యక్రమంలో ఇప్పుడు సంతోషం చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ సంగీత సారథ్యంలో శంకర్ మహాదేవన్ గారు ఆలపించిన పాట విందాం, సాహిత్యం కులశేఖర్.

0: మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.
1: కుటుంబం మన సంతోషాల్ని రెట్టింపు చేసే మంత్రం. మనకి ప్రేమని పంచుతూ సర్వకాల సర్వావస్థలలో తోడుగా ఉండేది మన కుటుంబం. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం, ఉమ్మడి కుటుంబాలిచ్చే వరం అన్నారు పెద్దలు. అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడుపుదాం మన ఈ చిన్న జీవితాన్ని, హాయిగా జీవిద్దాం. సర్వే జన సుఖినోపవంతు. కార్యక్రమంలో చివరిగా నేను మీకు బాగా కావలసిన వాడిని చిత్రం నుండి రమ్యా బెహ్రా శ్రీకృష్ణ జంటగా ఆలపించిన భాస్కర్ భట్ల సాహిత్యం, సంగీతం మణిశర్మ.

0: హే రూప, ఏంటి ఇంత ఆలస్యం? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా?
1: ఆ ఏం చెప్పమంటావు, వచ్చేదారిలో హెల్మెట్ వేసుకుని వాళ్ళని పట్టుకుంటున్నారు. నాకు హెల్మెట్ ఉంది కాబట్టి తప్పించుకున్నా, లేకపోతే జరిమానా కట్టాల్సిందే కదా. సరే కానీ ఏంటే, కొత్త బైకా?
0: అమ్మయ్యా, ఎప్పటి గమనించావు, కొత్త బైకే. నాకు ఎంతో ఇష్టమైంది, నేను కలలకనే బైక్ కొనుక్కున్నా. ఎలా ఉంది?
1: చాలా బాగుంది. మరి హెల్మెట్ ఎక్కడే?
0: అబ్బా, ఎవరు పెట్టుకుంటారు తల మీద అంత బరువు? చాలా ఇబ్బందిగా ఉంటుంది, నా వల్ల కాదు.
1: ఆ తల కాపాడడానికే హెల్మెట్. మరి ఇంత ఖర్చు పెట్టావు కదా, మరి హెల్మెట్ కొనుక్కోవడానికి ఏంటి? ఐఎస్ఐ బ్రాండ్ ఉన్న హెల్మెట్ మంచి నాణ్యతతో ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు చాలా వింటున్నాం, జాగ్రత్త.
0: నువ్వన్నట్టు మనం హాయిగా సురక్షితంగా ప్రయాణం చేయాలంటే హెల్మెట్ ధరించడం తప్పనిసరి.
2: 100.1 FM గోల్డ్లో మనం విన్నాం